అప్పుకోరే నాం ఏకలే మన చెప్పే ధరా తిన్న జన్ దుఃఖ పాపు కహో కప్ హో వై జీవ కారణ తరణ కేణ మాత్ర జా కో దృష్టి తార కప కరత విచార కామ క్రోధ ఖో వై జీవ జీవన సపన్న దాతా ਅਗਮ ਗਿਆਨ ਵੇਖੇ ਆਤਾ ਐਨ ਸਤ ਆਨ ਪਾਵੇ ਪਲ ਕੰਨ ਸੋਵੈ ਜੀਓ ਜਾ ਕੋ ਦੇਖ ਸਦਰ ਕਰ ਜਾਵੇ ਨਾ